0: మా కావాల్సిన మీరు కష్టం సార్. రుమాలు లేవు, నాకు రుమాలు ఇస్తే దాంట్లో సార్ రూపా పని లాగా సార్.
1: हेलो सम्राट सिंह चौधरी जी, हाउ आर यू सम्राट? गुड मॉर्निंग सम्राट.